ఆ పాట పాడింది సౌమ్య, హంసధ్వని రాగం, ఆదితాళం, త్యాగరాజ కృతి. ఈనాటి కార్యక్రమంలో పోయిన వారం అంటే పోయిన వారం అంటే దానికి ఆ ముందు వారం నేను మొదలెట్టిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం థీమ్ కంటిన్యూ చేద్దాం. బికాజ్ ఆయన దిస్ ఇస్ హిస్ బర్త్ మంత్, సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ వీ హ్యాడ్ టు లూజ్ హిమ్ డ్యూరింగ్ కోవిడ్. అండ్ బట్ ఆయన చేసిన లైక్ యు నో ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ హి పుట్ ఇన్ టు తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీ అండ్ టు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఇస్ అపారమైంది. ఎవరు దాన్ని ఐ మీన్ ఈవెన్ ఇట్ ఈస్ బియాండ్ పీపుల్స్ రికగ్నిషన్. సో ఆయన చేసిన కెరియర్ అచీవ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ హిజ్ ఎఫర్ట్స్ టు కీప్ మ్యూజిక్ గోయింగ్ రైట్ త్రూ ఫ్రమ్ ద 60s టు టిల్ హీ పాస్డ్ అవే ఈజ్ అన్బిలీవబుల్. హీ యూజ్ టు రన్ సో మెనీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అండ్ పాడుతా తీయగా అలాంటివన్నీ. హీ క్రియేటెడ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ టు డూ థింగ్స్. అది అవన్నీ చదువుకుంటూ పోతూ ఉంటే గూగుల్లో కూడా ఇట్ ఈస్ ఇట్స్ లైక్ యు నో యు ఫీల్ ఫర్ హిమ్. సో టు దీని లెట్స్ స్టార్ట్ విత్ వన్ ఆఫ్ ద

మీకు తెలుస్తుంది దిస్ సాంగ్ వాజ్ సో బ్యూటిఫుల్లీ డాన్. దీని లోపల మీకు యు డోంట్ సీ ద డ్యామ్ డ్యామ్ డ్యామ్ డ్యామ్ మ్యూజిక్ అరౌండ్ దీని లోపల ఈ పాటలో. దట్స్ వై ఐ ప్లేడ్ ఇట్ ఫర్ యూ. అది ఎంత బాగా, ఇట్ ఈస్ ఓన్లీ చిటికల్తో హోల్ సాంగ్ అని పాడారు ఇద్దరు, చిత్ర అండ్ మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యాక్చువల్లీ ఫాదర్ వాజ్ ఎ హరికథ సింగర్ హూ వాజ్ వెరీ పాపులర్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో, అండ్ హిజ్ మదర్ వాజ్ శకుంతలమ్మ అని చెప్పి హూ పాస్డ్ అవే ఆన్ 4th February 2019. అతనికి ఇద్దరు బ్రదర్స్, 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. దాంట్లో ఎస్పి శైలజ గారు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అతని కొడుకు ఎస్పి చరణ్, మీకు అందరికీ తెలుసు, హీ సింగ్స్ ఇన్ తెలుగు మూవీస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. బాలసుబ్రహ్మణ్యం గారు ఇంట్రెస్ట్ మ్యూజిక్ చిన్నప్పటి నుంచే ఉండింది. హీ వాజ్ పర్స్యూయింగ్ ఇట్ ఆల్ త్రూ. అతను JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అనంతపూర్లో పోయి ఇంజనీరింగ్ చేసేదానికి పోయారు. బట్ మధ్యలో టైఫాయిడ్ వచ్చి ఆ కోర్స్ వదిలేసి చెన్నైకి వాపస్ వెళ్ళిపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ పర్స్యూ చేశారు. దాని తర్వాత హీ కంటిన్యూడ్ ఈవెన్ దో ఇంజనీరింగ్కి చేసి చెన్నైకి వచ్చినా కూడా హీ కంటిన్యూడ్ హిస్ ప్యాషన్ ఫర్ మ్యూజిక్. సో చాలా కమ్యూనిటీ మ్యూజిక్ కాంపిటీషన్స్లో పాల్గొనేవాళ్ళు ఆయన. సో ఆయన లైట్ మ్యూజిక్ ట్రూప్ ఒకటి కంపోజ్ చేశారు, అనిరుత అని చెప్పి. హార్మోనియంలో ఆయన పాడింది, ఇళయరాజా గారు గిటారు, భాస్కర్ గారు పర్కషన్, గంగా ఆమరం గారు గిటారు, వాళ్ళందరూ కలిసి దే క్రియేటెడ్ దిస్ సాంగ్ కాల్డ్ అనిరుత. సో దాని తర్వాత ఇలాగే పాడుతూ పాడుతూ కోదండపాణి గారు, ఘంటసాల గారు ఏదో మ్యూజిక్ కాంపిటీషన్లో రికగ్నైజ్ చేశారు. రికగ్నైజ్ చేసి మళ్ళీ కోదండపాణి గారు పర్స్యూడ్ కోచింగ్ హిమ్ వాట్ హౌ టు సింగ్ ఇన్ మూవీస్ అని చెప్పి. దాని తర్వాత ఆయన ఫస్ట్ ఆడిషన్ వచ్చి నిలవే ఎందిన నేను గాదే అని కన్నడ చిత్రం పిబి శ్రీనివాస్తో పాడారు. ఆయన కంపోజ్ చేసి పాడిచ్చారు పాట. ఆ పాట తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, సంస్కృత్, ఇంగ్లీష్, ఉర్దూలో కూడా పాడారు. సో హీ హ్యాస్ రియలీ స్ట్రగుల్డ్ అండ్ కమ్అప్ ఇన్ ద లైక్ ఎవ్రీ అదర్ హ్యూమన్ బీయింగ్ డస్ ఇన్ దర్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఇంకొక పాట విందామా?

బాలసుబ్రహ్మణ్యం గారు 15 December 1966లో ఫస్ట్ తెలుగు పాట ఒకటి ఏమీయే వింటావు మొహం ఫర్ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అనే సినిమాకి పాడారు. ఎస్పి కోదండ పాణి గారు దానికి మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు. దాని తర్వాత ఫస్ట్ నాన్ తెలుగు పాట పాడింది, అంటే తెలుగు వేరే భాషల్లో కన్నడలో పాడారు ఫస్ట్, అది కూడా 1966లో, నక్కరే అదే స్వర్గ అని, టిఆర్ నరసింహరాజు చిత్రం అది, దాంట్లో పాడారంట. పిబి శ్రీనివాస్ గారు పాడించారు ఆయనకి. దాని తర్వాత తమిళ్ ఫస్ట్ తమిళ్ పాట అతనోడ ఇప్పడి ఇరుందు ఎతనై నల నాలచ్చు డ్యూయట్ విత్ ఎల్ఆర్ ఈశ్వరి తో చేశారు అది. మ్యూజిక్ డైరెక్షన్ వచ్చి ఎంఎస్ విశ్వనాథ్ గారు. సినిమా పేరు వచ్చి హోటల్ రంభా అని చెప్పి. దాని తర్వాత మేదంటే మేద కాదు అనే చిత్రం, సుఖ దుఃఖాలు చిత్రంలో ఆయనకి యాక్చువల్లీ ప్రసిద్ధి అక్కడి నుంచి మొదలైంది 1968లో. అది కోదండపాణి గారు సంగీతం దానికి సమకూర్చారు. సో ఆ సినిమా నుంచి పట్టి హీ బికేమ్ రియలీ యాజ్ అ మ్యూజిక్ సింగర్. సో ఇప్పుడు ఇంకొక పాట విందామా?

Balasubramanian garu, most of the songs paadindi, about 21 songs Kannada lo compose chesaru Upendra garu ayantho paatu. Oka sari he has the Guinness Book of Records for 21 songs in a single day podduna 9 gantla nunchi raatri 9 gantlaki 1981 lo 19 songs in Tamil, 16 in Hindi padaranta aa roju. So totally chusukondi 21 Kannada, 19 Tamil, 16 Hindi anni paatalu paadaru okhe roju lo aina. So he has created world records ala chustunte ఒక్కొక్కసారి 15 నుంచి 20 పాటలు పాడేవారంట. ఆనంద్ మిలిన్తో 15-20 పాటలు పాడారంట చెన్నైలో ఒకసారి. సో హీ హెస్ గాట్ రియలీ యూనో హీ ఎంఎస్ విశ్వనాథ్తో తమిళ్తో పనిచేసేటప్పుడు ఎంజి రామచంద్రన్ గారు, శివాజీ గణేశన్ గారు, జమ్ని గణేశన్ గారు వాళ్లతో కూడా పాటలు హీ సాంగ్ యూనో వైల్ దే హ్యాడ్ టు ఆడిషన్ దేర్ వర్డ్స్ ఇన్ టు ద సాంగ్స్ ఆర్ వాయిసెస్ ఇన్ టు ద సాంగ్స్. పి సుశీల గారు, ఎస్ జానకి, వాణి జయరామ్ గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు వీళ్ళందరితోనూ హీ సంగ్ న్యూమరస్ సాంగ్స్. సో ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారి చరిత్ర గురించి ఇంకా కొంచెం మాట్లాడదాం. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.